0: గుడతనను నానా నేరే పడతనను లా పొయ్యడులే నేరే గుడతనను నానా నేరే పడతనను లా పొయ్యడులే నేడులే అమ్మ గువైందే నానా మామ పాలైందే లా పొయ్యడులే
1: అమ్మ గువైందే నానా మామ పాలైందానా పొయ్యడులే నేడులే
0: నే దేర పరతల నే దేరస పరత పొయ్యడులే
1: దేర పరతల నే దేరస పరత పొయ్యడులే నేడులే
0: తిరువాటటి తల నే దే తిరువ పరత పొయ్యడులే నేడే
1: తిరువాటటి తల నే దే తిరువ పరత పొయ్యడులే నేడులే
0: ఉండన కక అందరూ నానా నా కమా.